దేవతే ఆందరణాలి గావణ తుదనో ఔషధ సమాధి అందరూ గావణ తుదనో సాధ విచారే గావణ తుదనో జతి సతి సంతోఖీ గావణ తుదనో వీర కరారి గావణ తుదనో పండిత పడన రఖీ సర యుగ యుగ వేదా నాలే గావణ తుదనో మోహనియా మన మోహన సుర్గ మశ పయాలే గావణ తుదనో రతన ఉపాయ తేరే అఠ సాఠు తీర్థ నాలే గావణ తుదనో జోధ

రాజవందన కాం క్రోత్ విగ్రహాల విద్యాద్రోమోభిమాన్ విద్యాయ పశు ప్రకర్త కుమార్.